బాగా యుమి చిల్డ్రన్ ఆర్ స్పెషల్ అండ్ ఫాల్యుబుల్ అండ్ మీ వండర్ రిపీట్ మీ ఇప్పుడు తలెం బాగా యుమిలో మోనింగ్ ఇఫ్ దే ఆర్ స్పెషల్ అండ్ ఫాల్యుబుల్ టు నో ట్రీట్ ఎమ్ ఆస్ దే ఆర్ నాట్ స్పెషల్ అండ్ ఫాల్యుబుల్ యుమి ప్రే బాబా థ్యాంక్ యూ లో టాక్ ప్లీ యూ మీ వల్ల ఇసా ఆరం మీ ప్రే సంబా యూ కి వాన్ లో మీ వల్ల తెయి ఇప్పుడు తె తెయి ప్లో మీ వల్ల ఇసావే సే Before only form the womb, you save finish. You look finish. You stop the beginning. From you, you beginning. And you know that one beginning way born by mistake. You save finish by that one beginning also me born. Baba mi presen pa you help mi vola. Lo mi vola look all beginning in all some well special, more valuable. Continue to start with mi vola throughout the day to day. Namely you Jesus Christ mi vola sta prayer. Amen. Pastor Manson lo Assemblies of God Church. Baka again thank you lo take time up lo save listen lo talk lo big man this morning. Mi wandam talem all some lo you. Passing one cut while a day, lo day, lo day. Montek and plan de care.